0: ఠండా పట్టాలు బాధపడు ధైర్యము ధ్వంసం చేసుకొచ్చి విశాఖ చేసేందుకు సభై
1: అన్న వారిని కిరణ రాష్ట్ర రాజు తప్పలేదు.

0: సృష్టి అన్నాడు.
1: భూమి రసాయనిక చర్య ప్రయోగాన్ని వరకు పశు తగ్గని కదిలై రింగటాగాన్ని కూతు చాపల్ని
0: రాసాయనిక
1: విషాదీకు సత్తా జైవిక తత్వాలకు యాదక్ విషాదీకు ప్రయోగ గర్న సకిన్छ. यसका धेरै विधिहरू छन्. यसैका तपाईँको परिवार र उपभोक्ता सबैलाई गम्भीर असर पुर्याउँछ.
0: मैले बुझेँ, म अर्को आधा विषादी नै प्रयोग गर्छु.